0: సగమధని
1: సగమగత
0: నిజగమధని
1: నిజమగతని
0: దని సగమత
1: ధమగతని
0: మదని సగమ
1: గతని
0: దని గతని ధని గతని ధని